0: कुछ देर दिखाएंगे।
1: रेडियो मॉरिशस
2: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस।
3: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
4: సంగీత ప్రియులకు నమస్కారం. మీ అభిమాన కార్యక్రమం సౌందర్య లహరికి మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అందరి అనేది మనం అద్దంలో చూసేది మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన జీవన శైలి కూడా మన వ్యక్తిత్వాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. అయితే ఈ కార్యక్రమం విశేషంగా మీకోసం 12 నుంచి 12:30 వరకు శ్రోతలారా, ప్రతి బుధవారం నాడు నేను విశ్వ మీ సేవలో ఉంటాను. ఈ కార్యక్రమంలో ఈ వారం కూడా కొత్త విషయాలు, ఉపయోగకరమైన చిట్కాలు, మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాను. పడండి, సమయం వ్యర్థం చేయక కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

నవ్వడం కూడా ఒక మంచి వ్యాయామమే. మనస్ఫూర్తిగా నవ్వితే ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో సంతోషాన్ని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. కాబట్టి ప్రతిరోజు నవ్వడం

తల వెంట్రుకలను చాలా వేడి నీటితో కడగకుండా గోరువెచ్చని లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది శ్రోతలారా. ఇది వెంట్రుకలను, వెంట్రుకలంటే మీ జుట్టు, వెంట్రుకల సహజ తేమను కాపాడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ జుట్టును మీరు వేడి నీటితో కడగకూడదు.

రోజులో కొన్ని నిమిషాలు మొబైల్ ఫోన్, టెలివిజన్ వంటి పరికరాలను దూరంగా గడపండి. ఏదైనా స్క్రీన్స్ ఉంటే మీరు దూరంగా ఉండాలి. ఆ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి లేదా నిశ్శబ్దంగా గడపడానికి ఉపయోగిస్తే మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

మీ శరీరం మీ జీవితాంతం మీతో ఉండే ఏకైక ఇల్లు. దానిని శ్రోతలారా ప్రేమగా చూసుకోవడం మీ బాధ్యత. చిన్న చిన్న మంచి నిర్ణయాలు ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన పునాది వేస్తాయి.

శ్రోతలారా, నేటి సౌందర్య లహరి అనే కార్యక్రమాన్ని విని మీకు నచ్చిందని మా ఆకాంక్ష. అయితే ఈ వారం నేను మీకు చెప్పుకున్న విషయాలు మీ జీవితంలో చిన్న మార్పులకు ప్రేరణగా నిలుస్తాయని కోరుకుంటున్నాను. వచ్చే వారం మరో కొత్త అంశం, కొత్త చిట్కాలు, హృదయాన్ని హత్తుకునే పాటలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. విష్మ కిసలవు, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, అంటే జూలై నెల యొక్క 15వ తారీఖున అనుకుంటున్నాను మీరు కుశలంగానే ఉన్నారు. అంటే మన ఈనాటి ఈ రోజున యొక్క చిట్టి చివరైన తెలుగు ప్రసారంలో మా వందనాలు ఇంకొకసారి స్వీకరించుకోండి అనుకుంటున్నాను. మొత్తం ఈ శుభ రోజున బ్రహ్మాండకరంగానే మీరు గడిపి ఉన్నారు. సరే, ఈ రోజును మనం ఆహ్లాదకరమైన కార్యక్రమంలో కలుసుకొని మీకోసం అంకితమైన చక్కనైనవి తెలుగు పాట అంకితం ఇస్తున్నాం.

ప్రియమైన శ్రోతలరా, ఈ సమయం అంటే మీరు మన స్వరాల వేదిక ప్రసారంలో ఉన్నారు. ఈ సంగీత యాత్ర 20 నిమిషాల ప్రసారం సరిగా 10:08 పూర్తి అవుతుంది. అంటే మొత్తం ఈ కార్యక్రమంలో మీరు మాతోనే ఉంటారని యొక్క శుభ నమ్మకంతోనే ఈరోజు కూడా ప్రతిరోజులానే మనం చక్కనైనవి పాటలు ఎన్నుకొని ప్రసారం చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు వాటిని విని బాగా మీరు మెచ్చుకుంటారు.

సరే శ్రోతలారా, మన ఈనాటి తెలుగు కార్యక్రమం ఇంకా కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. అంటే ఎంతో చక్కగానే మీరు ఈరోజు వేచి ఉన్న మన ఈనాటి కార్యక్రమంలో మాతో 20 నిమిషాల ప్రసారంలో ఉన్నందుకు మా కృతజ్ఞతలు ఇంకొకసారి మీకు సమర్పిస్తూ ఇక కొన్ని నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈ 8:10 వరకు ఇంకా కొన్ని నిమిషాల్లో చేరుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు బ్రహ్మాండకరమైన బుధవారం 15 జూలై గడిపి ఉన్నారు. రేపటి రోజున అంటే గురువారం 16 తారీఖున ఎక్కడైనా సరే, ఇంట్లోనైనా, పని మీద, మీ పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చక్కనైన కాలం మీరు గడపాలని కోరుకుంటూ శుభరాత్రి, నమస్కారం.